0: భోజ్యేషు మాతా శయనేషు రంభా
1: గండప్ప గండప్ప
0: ఉంది ఒందు సతి
1: నో నో మై డియర్ పతి
2: ಚದುರಿದ ಚಿತ್ರಗಳು ಚಿತ್ರಗೀತೆ ಹಾಡಿದ್ದಾರೆ ಎಸ್ ಪಿ ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಮತ್ತು ಎಸ್ ಜಾನಕಿ.